అగమునకచు ప్రతీతి మనమోరే, జో సుఖు సుజసు లోకపతి చహి, కరత మనోరథ సకుచత అహ.